తనకు లైక్ అతని ధర్మ గంటల స్వస్థ అక్కడ స్వస్థ మన స్వచ్ఛమారు స్వస్థ మనం స్వచ్ఛమే.

0: తీరం ప్రభావిస్తారు. అన్ని తీరం తీరం బట్టి వర్ణ సమదేశ్వాస కేంద్రాలు ఇస్తారు. ప్రభాసం వాళ్ళకి అందరికీ బీషోడ సమదేశ్వాస కేంద్రం శాస్త్ర సంఘం
1: తీసుకున్నారు
0: అన్ని

0: కలిగిన వ్యక్తికి దైనిక పాస్ కాలను సేవలను ఉపయోగపడే సలహా తీరుకు
1: నియమిత రూపాయలు శారీరక వ్యాయామం మూడు స్వస్థ పడవ మదత్
0: సంతులిత భోజన పర్యాప్త నిద్ర సకారాత్మక సోచ్ ఏం చింతా తనాపట్ల ముక్త రమడా ముట్టును బయట పోసిన సకించాలి
1: 40% అధికసి నియమిత స్వస్థ శాస్త్రం
0: చిల్ల పదార్థ మత్సమాసు కొంకాము
1: జీవన విధానం.

0: ప్రార్థన సత్సంగ సంఘ నేతృత్వమా ఆయన దర్శన ధారణ సుతాయి స్వస్థతాయి సురక్షిత పరివార
1: ప్రభావ సహకారీ స్వాస్థ్య